శ్రీ గణేశాయ నమః. అస్మద్గురుభ్యో నమః. అస్మత్పరం గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం